విశదవశనం సుప్రసన్నం త్రినేత్రం హస్తాబ్జాభ్యాం బతుకమనిశం శూలఖడ్గం దధానం హస్తాంబుజయుగస్థకుంభయుగలాత్ ఉద్ధృత్య తోయం శిరః సించంతం కరయుర్యుగేన దధతం స్వాంకేశకుంభౌ కరౌ ఆక్షస్రగ్మృగహస్తమంబుజగతం మూర్ధస్తచంద్రం సవత్ పీయూషోన్నతనుం భజేశ గిరిజం మృత్యుంజయం త్ర్యంబకం.

అంత గోచరం తమ గోచరం గోవిందం ప్రణవానందం సద్గురుం ప్రణతోమ్యహం గోవిందం ప్రణవానందం సద్గురుం ప్రణతోమ్యహం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురం మీలితం యేన తస్మై శ్రీగురవే నమః అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం.